0: అరుదైన తపన. అది కలిగిన వ్యక్తి మన కేఎల్ రావు గారు. ఎన్నో ఆకాశవాణి స్టూడియోస్లో వీరు ప్రసంగాలిచ్చారు. శ్రీ కె లక్ష్మణ్ రావు గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. మరి ఆలస్యం చేయకుండా పరిచయ కార్యక్రమం మొదలెడదామా? వినండి శ్రీ కెఎల్ రావు గారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం అండి కెఎల్ రావు గారు, మా స్టూడియోకి విచ్చేసినందుకు చాలా సంతోషం.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: స్టూడియోస్ రావడానికి నాకు అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. శ్రోతలతో
0: మాట్లాడే అవకాశం. మీ చిన్నతనం గురించి, మీ గురించి ఆల్రెడీ చెప్పున్నాను, మీరు మోటివేషనల్ స్పీకర్ అని, చాలా చోట్ల స్పీచెస్ ఇచ్చారని. మీ చైల్డ్హుడ్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలరా?
1: నేను విశాఖపట్నం వాస్తవ్యుని. అక్కడ సెయింట్ ఆంథనీస్ హయ్యర్ సెకండరీ స్కూల్ అని ఎమినెంట్ స్కూల్, ప్రామినెంట్ స్కూల్, దానిలో మా నాన్నగారు అడ్మిట్ చేశారు. అక్కడ మా నాన్నగారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో వర్క్ చేయడం, ట్రాన్స్ఫర్స్ లేకపోవడం వల్ల నాకు అదే స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th వరకు వెళ్ళే చదివేటువంటి అవకాశం కలిగింది. ఐ వాజ్ ఎ నేషనల్ మెరిట్ అవార్డ్ విన్నర్. దెన్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది అప్పుడు 5 ఇయర్స్ ఉండేదండి, ఇప్పుడైతే 4 ఇయర్స్ చేశాను. అనంతరం బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి, దానిలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు న్యూఢిల్లీలో వెళ్ళాను, ఫస్ట్ టైం విశాఖపట్నం విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. అక్కడ న్యూఢిల్లీలో జాయిన్ అయ్యానండి బ్యాంకులోని. వాళ్ళు ముందు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి పోస్టింగ్ ఇస్తారు, అలా ఆ విధంగా వెళ్ళాను.
0: ఓకే, బ్యాంకింగ్ కెరియర్ అన్నారు కదా, ప్రముఖ జాతీయ బ్యాంక్ లో పనిచేసినట్టున్నారు. అక్కడి నుంచి అసలు మీకు ఎలాగ మీ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది? ఒక మోటివేషనల్ గా స్పీకర్ గా అందరినీ మోటివేట్ చేయాలన్న తపన ఎలా కలిగింది
1: చెప్తానమ్మా. నేను ఇండియన్ బ్యాంక్ లో బిజినెస్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగిందమ్మా. నేను నార్మల్ గా అందరూ చేసే పనులు చేసే కాగా తర్వాత నన్ను స్పెషల్ గా సెలెక్ట్ చేశారు. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ ఎ బిగ్ డిపార్ట్మెంట్. సో ఆ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళిన తర్వాత నా యొక్క ఇంట్రెస్ట్, నా ప్యాషన్ అక్కడ బాగా జరగడం వల్ల ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేసినందుకు కూడా మనల్ని పొందాను. సో మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తికైనా సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, కానీ మన ఎక్స్టర్నల్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఏ డిపార్ట్మెంట్కైనా కావాలి, మినిస్ట్రీస్ కానీ, పార్లమెంట్కి, ఎవరైనా కావాలి. ఆ విధంగా ఇంట్రెస్ట్తో నేను స్టార్ట్ చేశానమ్మా. నాకు ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు నా ఫస్ట్ టాక్ బ్రాడ్కాస్ట్ అయ్యింది.
0: దేని మీద?
1: నోబెల్ ప్రైజ్ టాపిక్ మీద. ఆ టాపిక్ మీద పెట్టాను. సో వాళ్ళు రాశారన్నమాట, కెఎల్ రావు గారు రాత్రి 9 గంటలకు వస్తుంది, మీరు వినండి అని చెప్పి రాశారు. అక్కడి నుంచి వైజాగ్ వాళ్ళు చాలా నాకు రికార్డ్ చేశారు, బ్రాడ్కాస్ట్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ దిస్ మ్యూనిచ్ ఒలింపిక్స్, అప్పుడు ఒలింపిక్స్ అవుతుంటే మ్యూనిచ్లో ఏ, సో మ్యూనిచ్ ఒలింపిక్స్, ఇటువంటి టాపిక్స్ మీద వాళ్ళు నన్ను రికార్డ్ చేసి బ్రాడ్కాస్ట్ చేశారమ్మా. తర్వాత నేను విజయవాడలో బ్యాంకులో ఉన్నప్పుడు, అక్కడ క్వాలిటీ సర్కిల్స్ అని చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో క్వాలిటీ సర్కిల్స్ ఫామ్ చేస్తామన్నమాట. అక్కడ
0: క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటండి,
1: క్లుప్తంగా చెప్తానమ్మా. ఒక ఏదైనా ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ లో క్వాలిటీ సర్కిల్ ఫామ్ చేసేటప్పుడు కొంతమంది వాలంటరీగా గ్రూప్ కింద ఫామ్ అవుతారు. అది పర్చేజ్ లో ఉండొచ్చు, మార్కెటింగ్ లో వచ్చు, ప్రొడక్షన్ లో, అన్నిట్లో ఉండొచ్చు. అక్కడ 6 కన్నా 7 కన్నా ఎక్కువ అయిపోతే రెండో గ్రూప్ పెడతాం. ఒక గ్రూప్ లో 6 7 గ్రూప్ వరకే పరిమితం చేస్తాం, రెండోది రెండో గ్రూప్ పెడతాం. వాళ్ళకు వచ్చినటువంటి డే టు డే ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నది ఎవరో కన్సల్టెంట్ కి ఇవ్వడం కాకుండా వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు సాల్వ్ చేస్తారు.
0: వండర్ఫుల్,
1: అది చాలా బాగా జరిగిందమ్మా. అది జపాన్ లో స్టార్ట్ అయిందమ్మా. జపాన్ చేసి అమెరికా, ఇండియా, అన్ని కంట్రీస్ కి వెళ్ళిందమ్మా. మన దానిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనండి, తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ అనండి, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో క్వాలిటీ సర్కిల్స్ చాలా ఫార్మ్ అవడం, వాళ్ళకి ఎంకరేజ్ చేశారు, ప్రైజ్లు ఇచ్చి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, అంటే దేనికి కాకుండా జనరల్ చెప్తాను. ఇప్పుడు ఒక కారు ఉంది మీకు, కారు, ఆ కారుని ఎఫిషియన్సీ పెరగాలంటే, అంటే ఒక లీటర్ పెట్రోల్ ఇస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అది ఒక ఇష్యూ. రెండోది మీరు ఫిక్స్ చేసిన టైరు ఎన్ని కిలోమీటర్ల వరకు వాడచ్చు, సో దీన్ని మీరు ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. అది డిస్కషన్ అవుతుంది అనమాట, బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం.
0: బ్రెయిన్ స్టార్మింగ్
1: జరుగుతుంది, ప్రాపర్ గా వస్తుంది అనమాట. ఇట్ ఇస్ నాట్ ఎ లెక్చరింగ్ అండ్ ఆల్, బ్రెయిన్ స్టార్మింగ్. సో ఆ విధంగా క్వాలిటీ సర్కిల్ చాలా పాపులర్ అయిందమ్మా. చాలా పాపులర్ అయింది.
0: అది మీరు సజెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద మోటివేషనల్.
1: తర్వాత మళ్ళీ నాకు

0: బెంగళూరులో ఆలిండియా రేడియోలో 2004-2005లో క్వాలిటీ సర్కిల్లే మళ్ళీ అడిగారు వాళ్ళు. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి రావు గారు మాకు ఇంకా టాపిక్ ఈ టాపిక్ మీద చెప్పని చెప్పానమ్మా. చాలా సక్సెస్ అయిందమ్మా. అంటే దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ క్వాలిటీ సర్కిల్ కెనాట్ బి అప్లైడ్, అంత బాగా జరిగిందమ్మా.
1: ఇప్పుడు మనం పెరిగినప్పుడు మనం పుట్టినప్పుడు వాతావరణం వేరు. ఇప్పుడు సమాజంలో అసలు దెర్ ఈస్ నో బ్రాంచ్ విచ్ హెస్ నాట్ చేంజ్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏఐ వచ్చాక ఇంకా మానసిక ఒత్తిడి పొద్దున్న లేచింది నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేముంటుంది, ఈ పాఠాలు చెప్పండి, ఈ పాఠాలు నేర్పించేస్తూ ఉంటారు, ఎవరి టైం టేబుల్ మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఏఐ చూసి ఆన్సర్స్ తెలుసుకుని క్వశ్చన్స్ తెలుసుకుని అసలు నేను చదువుకోవడం ఎందుకు అన్న దీనికి హై స్కూల్ వాళ్ళు ఎస్పెషల్లీ వచ్చేసారు బాగా. చిన్నపిల్లలకి ఇంకా తెలీదు ఏఐ, ఎందుకంటే తల్లిదండ్రులలో చేయరు కాబట్టి. అలాంటి యువతికి మీరు ఎలా మోటివేషన్ ఇస్తారు?
0: ఒక ఒక ఒక జమానాలో సినిమాలు చూడడం మంచిదా కాదా, దానివల్ల లాభమా ప్రేక్షకులు నష్టమా అనుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఏఐ కూడా అంతే, ఏఐలో లాభం ఉంది నష్టం ఉంది. ఆ సినిమాలు కూడా అంతే, దానిలో మంచిని తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది, దానిలో చెడుని తీసుకుంటే జరుగుతుంది. ఎందుకంటే అది మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. పర్సెప్షన్ అంటాం మన ఇంగ్లీష్లో, పర్సెప్షన్ అంటాం. అట్లాగే ఏఐ ఉంది, ఏఐ చాలా పనులు చేస్తుంది బాగుంది, అయితే కేర్ఫుల్గా ఉండాలి, తప్పులు కూడా చేస్తుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. అదర్వైజ్ ఏఐ చాలా బాగా చేస్తుంది, మీరు రాసిన లెటర్ని ఇంప్రూవ్ చేయగలదు, మీరు రాసిన ప్రసంగాన్ని ఇంప్రూవ్ చేయగలదు. ఏమండి, రకరకాల క్యాలిక్యులేషన్ అవి ఫిగర్లు కూడా ఉంటాయి, దాని దగ్గర డేటా అంతా ఉంది కాబట్టి క్లియర్ కట్గా ఇస్తుంది, చాలా బాగుంటుంది. నిజంగా వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఏఐ నార్మల్గా మీరు ఉన్న ఫోన్లో వాడితే కంపానియన్, ఫ్రెండ్,
1: ఫ్రెండ్
0: వెల్ విషర్, బికాస్ అది వాడే వాళ్ళకే తెలుస్తుంది అమ్మా, వాడని వాళ్ళకి తెలియదు, వాడిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే వాడని వాళ్ళు ఏమంటారంటే ఆర్టిఫిషియల్ వాడడం వల్ల మన తెలివితేటలకి మనం వాడుకోకుండా అయిపోతుంది, మన తెలివితేటలు వాడుకోకుండా దాని తెలివితేటలు అవుతుంది కాబట్టి మంచిది కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఏ విధంగా మీరు తీసుకుంటారనేది
1: అదనమాట,
0: దాన్ని బట్టి ఉంటుంది.
1: నాణ్యానికి రెండు పక్కల,
0: ఏ నాణ్యం తీసుకుంటే రెండు పక్కలు ఉంటాయి. మనం ఏది సరిగ్గా తీసుకోవాలి తీసుకోవాలన్నమాట. ఏ మంచి జరుగుతుంది దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి, ఒకసారి కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని దగ్గర తప్పులు చేసినా మనకే ఐడియా వస్తుంది, ఈ ఫిగర్ ఇంత తప్పు అయింది అని. ఫలానా బ్యాంక్కి ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయంటే మనకు కొంత ఐడియా ఉంది అనుకోండి, అబ్బాయి ఇది ఎలా ఇంత ఫిగర్ చూపితే రాంగు అని తెలుస్తుంది. సో మనం కొంచెం సావధానంగా ఉంటే మాత్రం ఏం బాగా వాడుకోవచ్చమ్మా.
1: అది ఇంకొకటి ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో ఈ కంపారిజన్, వాడు ఎక్కువ చేసేస్తున్నాడు, నేను ఎక్కువ చేసేస్తున్నాను, నేను చెయ్యలేను, వాడు చేసేస్తున్నాడు, ఇలాంటి కంపారిజన్ చాలా అది సహజం. ఆ పిల్లాడికి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఉండొచ్చు, ఇద్దరు ఫోర్స్ చేసి ఎలాగో అలాగే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ దే పుట్ స్ట్రెస్ ఆన్ ద చైల్డ్. హౌ షుడ్ దట్ చైల్డ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్?
0: మనము ఒత్తిడి అంటాము, స్ట్రెస్ అంటామమ్మా. ఇది చాలామంది పేరెంట్స్ చేసే తప్పు మనమ్మా, తప్పు అలా చేయకూడదమ్మా. ఎందుకంటే కంపారిజన్ అనేది ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి తన కెపాసిటీలో ఎంత వాడుకోగలుస్తున్నాడు అలా చూడాలన్నమాట. సెంటీ పర్సెంట్ వాడగల స్తోమత మనకుంది, మనం తెలుసుకోవాలి, చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఏ వ్యక్తినైనా ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోవాలంటే నీతోనే కంపేర్ చేసుకోవాలా, నీకున్న కెపాసిటీ ఎంత, కేపబిలిటీ ఎంత, నువ్వు ఎంత వాడుతున్నావు, ఎంత ఇంకా పెంచుకోవాలా, అది కావాలి తప్ప ఇంకో వ్యక్తితో కంపేర్ చేయకూడదు.
1: ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆచరణలో వాళ్ళు పోని తల్లిదండ్రుల మీద తప్పు పట్టడం కాదు, కానీ తెలుసో తెలియకో వాళ్ళు ఎలాగో చేస్తారు. కానీ ఈ పిల్లాడు, ఈ పిల్ల ఎవరైతే ఉందో, ఎవరైతే ఈ హింసను తట్టుకుంటున్నారో వాళ్ళకి మీరు చెప్పే ఉపాయం ఏంటి?
0: అదే ఇప్పుడు యాక్చువల్గా అలా కంపేర్ చేయడం మంచిది కాదు, జరుగుతోంది, ప్రాక్టికల్గా జరుగుతోంది. అలాంటప్పుడు ఎవరి గురించి మనం చెప్తున్నామో ఆ క్యాండిడేట్ ఆ స్టూడెంట్ దాన్ని పాజిటివ్గా తీసుకోవడం బట్టి ఉంటుంది, దాన్ని రాంగ్గా తీసుకోకూడదు. స్పర్ధయా వర్ధతే విద్య, స్పర్ధయా వర్ధతే విద్య. నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుని అదేంటి వాళ్ళకి 90% నాకు 75 ఏంటి, అసలు నేను ఫస్ట్ అవ్వాలి కానీ అనే స్పర్ధయ వర్ధత అది తీసుకుంటే, పాజిటివ్గా తీసుకుంటే మంచిది. దాన్ని నెగిటివ్ తీసుకుంటే ఒత్తిడి, ప్రెషర్ అదనమాట. ప్రెషర్ లేకుండా ఏమీ లేదు మా ఈ రోజుల్లో అంతా. అయితే మనము ఏ విధంగా తీసుకుంటాం బట్టి ఉంటుంది, ఏ విధంగా తీసుకుంటాము. ఈ కంపారిజన్ చేసినప్పుడు పేరెంట్స్ని మనం తప్పు పట్టకుండా, నా మంచి కోసమే చెబుతున్నారు, నేను ఈ ఈ రోజున ఇంత స్కోర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలి, ఎందుకు చేయకూడదు, నేను చేస్తాను ఉండాలి అంటే అది మంచి
1: పాజిటివ్ అవుట్లుక్ ఉంటే
0: అంత పెర్సెప్షన్ అమ్మా.
1: ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక కెరియర్లో మనం ఒకటి నా పిన్నకిల్కి వెళ్ళాలి, నాలో ఉన్న 100% నేను ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ టు మై జాబ్ అని అందరికీ ఉంటుంది. దానికి ఏంటంటే

0: వాళ్ళకి ఇది ఉండదు, కంప్లీట్ అవగాహన ఉండదు, పర్సనాలిటీ ఉండదు తప్పు తప్పు ఫీల్డ్స్లో. అలాంటప్పుడు ఎలా అండి మన గురించి మనం తెలుసుకోవడం, మనకు కావాల్సిన గమ్యం మనం చేరాలంటే ఏంటి మీరు చెప్పే సలహాలు?
1: కెరీర్ అన్నది, కెరీర్ కౌన్సిలింగ్ అన్నది, కెరీర్ గైడెన్స్ అన్నది జపాన్లో ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు మా ప్రపంచంలో. చాలా చక్కగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ని ఒక మ్యూజియం లా ఉంటుందమ్మా బిల్డింగ్లో, ఆ దానిలోకి పంపిస్తారు. పంపించిన వెంటనే ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతారు. అంటే ఇతను ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు, ఫిజిక్స్ దగ్గర, కెమిస్ట్రీ దగ్గర, మ్యాథమెటిక్స్ దగ్గర, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అవన్నీ స్టడీ చేసి ఫైనల్గా ఇతనికి ఫలానాలో ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ వెళ్తే షైన్ అవుతాడని చెప్తారమ్మా, అది చాలా మంచిదమ్మా. అటువంటిది మనకు లేకుండా
0: పోయిందమ్మా.
1: ఇప్పుడు మీకు ఒకటేం జరుగుతుందంటేనమ్మా, కొన్ని రాష్ట్రాల్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వేం చేస్తావురా అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తానంటాడు. మూడు ఛాన్సులు ఇస్తారు. ఆ మూడు ఛాన్సుల్లో సెలెక్ట్ అవ్వకపోతేనే ఆలోచిస్తాడు నేనేం చేయాలా. ఆ మూడు ఛాన్సులు వాడుకుంటాడు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎక్కువ ఏమి అయిపోతున్నారు, నాకు తెలిసి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు లేరని కాదు, కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. అటువంటి ఆంధ్రానండి, తెలంగాణనండి, కర్ణాటకనండి, వీటిల్లో ఉన్నారు, లేరని కాదు, కొంచెం మరికొంచెం ఎక్కువ రావాలని నేను ఈ మధ్య ఒక ఎయిమ్తో చేస్తున్నానమ్మా. ఐఎమ్ సెలెక్టింగ్ దెమ్ యంగ్. అంటే ఎప్పుడో పీజీకి వచ్చినప్పుడు, డిగ్రీకి వచ్చినప్పుడు కాకుండా హై స్కూల్లోనే కొంచెం ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్తో కూర్చోబెట్టి, ఐఏఎస్ అంటే ఏమిటి, ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్, ఇట్ ఈస్ నాట్ ఎ కెరీర్, ఇట్ ఈస్ నేషన్ బిల్డింగ్, ఆ విధంగా చెప్తున్నానమ్మా. సో నాకు
0: అంటే ఒక సోషల్ సర్వీస్
1: ఎందుకంటే ఉండాలి. 800 కలెక్టర్లు కావాలి మనకి, 800 అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఏమో ఇలా.
0: ఇది అంటే ఈ పిల్లల్ని తీసుకుని, యూత్ ని తీసుకుని మనం
1: ఇవన్నీ అంటే ఈ జాబ్ ఏంటి, ఐఏఎస్ తర్వాత ఐఏఎస్ లో గొప్పతనం మీకు చెప్పాలి నిజంగా. ఐఏఎస్ గొప్పతనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏం పెడతారంటే, యూ షుడ్ స్కోర్ 65 మినిమం ఆర్ 75 ఆర్ 80 అని చెప్తారు. ఇక్కడ అలాంటి లేదు, పాస్ అయితే, డిగ్రీ ఉంటే పాస్ అవుతుంది, అదే డిగ్రీ అయినా అయితే ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్.
0: అదే అది మీరు యూత్ కి చెప్తున్నారా? అంటే ఇప్పుడు మీరు
1: యూత్ కి చెప్పడం, పేరెంట్స్ కి చెప్పడం. సో ఇటువంటి ఎగ్జామ్ ఎక్కడ లేదు, మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు. తర్వాత మీకు ఇంకా తెలియని విషయాలు ఏంటంటే, ఇంగ్లీషు హిందీలో రాస్తాం ఏదైనా ఎగ్జామ్, నార్మల్గా ఇంగ్లీషు హిందీ, కానీ ఇక్కడ కన్నడలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, బెంగాలీలో రాయొచ్చు, మరాఠీలో రాయొచ్చు, పంజాబీలో రాయొచ్చు, ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. అటువంటిది ఇంకెక్కడ లేదమ్మా. సో అందువలన నా అప్రిషియేషను మన గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసింది చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తున్నాను.
0: అది మీరు పిల్లలకి
1: పిల్లలు చెప్పి పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళు అప్పేర్ అవుతున్నారు, రాస్తున్నారు. దీనికి అంటే బిఏ చదువుతున్నప్పుడు అతనికి ఐఏఎస్ కోచింగ్ కూడా ఇస్తారు, ఎందుకంటే ఇదే సబ్జెక్ట్లు అక్కడ ఎంచుకుంటారు అనమాట. అంటే ఇక్కడ 4 సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు బిఏలో, అక్కడ 2 చాలు, 2 సబ్జెక్టులు, ఈ 4 2 తీసుకుంటే అవుతున్నారు. సో 3 లోనే బిఏకే కాక దానికి కూడా ఇస్తున్నారు.
0: ఈ అవగాహన మీరు అందరికి చెప్తామని.
1: కొంతమంది ఇప్పుడు అప్పుడే జాయిన్ అవుతున్నారు, అంటే ఆ దీనిలో స్ట్రీమ్ లోకి.
0: మీకు కావాల్సింది మీరు ఎలా అచీవ్ చేయగలరు అన్న దానికి సూత్రాలు ఉంటాయి కదా, 1, 2, 3. ఏమన్నా 2 సూత్రాలు చెప్పగలరా?
1: నేను చేసేది ఒక లెక్చర్ కాదమ్మా, పార్టిసిపేటివ్ టిల్ వి రీచ్ ద గోల్, పెర్సివరెన్స్. ఇంగ్లీష్ లో పెర్సివరెన్స్ అంటే మనం ఏది రీచ్ అవ్వాలో, ఏది అచీవ్ చేయాలో, అది అయ్యే వరకు మన ఎఫర్ట్ ని కంటిన్యూస్ గా తీసుకెళ్ళాలి. ఎక్కడైనా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా మనం డిస్కరేజ్ అవ్వకూడదు, నిరుత్సాహపడకూడదు,
0: మనం
1: ఆ విధంగా వెళ్తే పెర్సివరెన్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్ అంటామమ్మా, అది కావాలమ్మా.
0: ఇంట్రెస్ట్, సో ఫస్ట్ ఇస్ పెర్సివరెన్స్, నెక్స్ట్ ఇస్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే యూ షుడ్ బి ఎంజాయింగ్ వాట్ యుర్ డూయింగ్.
1: ఇంట్లో డిటర్మినేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఏమంటే ఇవన్నీ టైం మేనేజ్మెంట్ ఉండాలి.
0: పర్సూరెన్స్, టైం మేనేజ్మెంట్ గురించి కొంచెం చెప్తారా?
1: టైం మేనేజ్మెంట్ మనకున్న టైం అందరికి సమానంగా ఉంటుందమ్మా, ఎవరికి తేడా లేదు, అందరికి సమానంగా ఉంటుంది, కానీ దాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో దానిలో తేడా ఉంది. ఎక్కడ వృధా అవ్వకూడదు, వృధా అవ్వకూడదు. మనం చదువుకోవడం మంచిదే, ఆడుకోవడం మంచిదే, స్నేహితులతో స్పెండ్ చేయడం మంచిదే, అన్ని కావాలి, కానీ ప్రాపర్ గా అలర్ట్ చేయాలి టైం, అది టైం మేనేజ్మెంట్. పోస్ట్ పోన్మెంట్ ఈస్ ద ప్రాపర్ లేదమ్మా, టైం మేనేజ్మెంట్ ఎక్కువ ఫైట్ చేసేది డోంట్ పోస్ట్ పోన్. చేయవలసింది ప్రాపర్ గా చేయాలి తప్ప, వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్ పోన్ అని చెప్తామమ్మా. టైం మేనేజ్మెంట్ చాలా
0: అదే. ఇప్పుడు ఇదే యూత్ అయింది, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకుంటూ అలాగే, కానీ మన కుటుంబ వ్యవస్థ అంతగా మారలేదు. అన్ని మారిన ఆడదానికే బోళ్ళని బాధ్యతలు బయట లోపల.
1: మనకి హెల్త్ అనేది చాలా ముఖ్యము.

0: ఆరోగ్యము మానసికంగా కానీ భౌతికంగా కానీ చక్కగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మా ఫస్ట్ ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. ఏదో చేయొచ్చు, ఇంట్లో ఉండి చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు, రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఎంచుకొని చేయే ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. ఎంత కొంత ఎర్న్ చేస్తాను ఉంచుకోవాలి, అది ఉండాలి. రెండవది, ఇంట్లో పని ఉంటుంది, ఆ పనిని పాప మహిళలు అలా చేసేస్తుంటారు. కాదమ్మా, మనం నిక్కచ్చిగా చెప్పాలి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేసేటప్పుడు ఎవరికి చేత ఏ పని చేస్తే బాగుంటుందో చూసుకొని కరెక్ట్
1: గా,
0: దీన్ని ఆఫీసులో ఆఫీస్ ఆర్డర్ వేస్తాం. ఆఫీసులో ఆఫీస్ ఆర్డర్ వేసినప్పుడు ఎవరికి ఏ ఆర్డర్ వేయాలో వేస్తాం, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అన్ని చూసుకొని. అట్లా ఇంట్లో కూడా వెజిటబుల్ కట్ చేయడం అని ఎవరికి ఇస్తే బాగుంటుంది, అది ఈజీ థింగ్. మిగతా చేసిన చేయపని అది ఈజీ. అట్లా చూసుకొని ఉన్న పనుల్లో కొన్ని వాళ్ళకి అప్పచెప్తే, అన్ని ఒకసారి కాదు, కొంచెం నెమ్మదిగా హ్యాండ్ ఓవర్ చేయాలి. డెలిగేట్ చేయాలి. అది చేస్తూ ఉంటే మంచిది.
1: సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ వేరే వేరేవి, ఇవి కూడా చాలా ముఖ్యం అంటారా?
0: సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ముఖ్యము. అందుకని కదమ్మా మనము, మీరు మీ గురించి పట్టించుకోవాలి. మీ ఉనికిని మర్చిపోకండి, పట్టించుకోండి. మీరు ఎన్నో చేయగలరు, అసలు ఒకటేంటమ్మా, చెయ్యగలిసినవి ఉన్నాయి, చెయ్యలేనివి నేర్చుకుని చేయగలరు.
1: అవును. ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం, ఈ సూసైడ్ గురించి మేము కొంచెం చెప్దాం. మీరు ఎలాగ ఇప్పుడు సూసైడ్ ప్రివెన్షన్ ఎలాగో తెలియట్లేదు, ఎందుకంటే అప్పటిదాకా ఫ్యామిలీతో ఉన్న వాళ్ళే సడన్గా వెళ్ళిపోయి చాలా విషయాల్లో వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. ఈ సూసైడ్ని మనం గ్రహించడం అంటే, ఈ మనిషి సూసైడ్ చేసుకుంటాడు అని మనకు తెలుస్తుందా? వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి?
0: 10వ తారీఖు సెప్టెంబరు సూసైడ్ నివారణ దినం. అంటే ఏమైందంటే, సూసైడ్లు ఆర్థిక పరిస్థితుల వల్ల కానండి, లేకపోతే ఎగ్జామినేషన్లో పాస్ అవ్వకపోవడము, బాగా మంచి మార్కులు రాకపోవడం అనండి, ప్రేమలో ఫెయిల్ అవ్వడం అనండి, ఈ విధంగా మనం చూస్తున్నాం పేపర్లలో, ఆత్మహత్యలు చూస్తున్నాం. అవి ఆల్మోస్ట్ కామన్గా అయిపోతున్నాయి. కానీ ఇక్కడ చేయవలసింది చెప్తానమ్మా, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు అతని మైండ్లోకి వచ్చింది అనేసరికి చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోతుంది. ఎలాగంటే, ఆయన తినే రోజులాగా తినడు, సరిగ్గా నిద్రపోడు, తను చాలా ఆలేలోన్ అనేసుకుంటాడు. కానీ మనం అతను, నువ్వు యు ఆర్ నాట్ ఆలేలోన్, వీఆర్ విత్ యూ అనేది నిబ్బరం.
1: అంటే ఎక్స్ప్రెస్ చేయాలంటారు,
0: మనం ఎప్పుడైతే డౌట్ వచ్చిందో మనం ఎక్కువ కంపెనీ
1: వ్యక్తపరచాలి,
0: కంపెనీ ఇవ్వాలి. తర్వాత యూఆర్ నాట్ ఎలోన్, వీఆర్ విత్ యూ అని చెప్పాలి. తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉందమ్మా, ఆ నెంబర్లు టెలిమానస, అది భారత ప్రభుత్వం వాళ్ళు పెట్టిందమ్మా. అక్కడ ఫోన్ చేసి మన ఎదురుగుండా, మన దగ్గర ఏదో చేయమని చెప్పడం కాదు, మన దగ్గర ఉండి చేయించాలమ్మా. మనకి కొంతమంది ఆత్మీయులు ఉండాలి. ఎప్పుడైతే నాకు డౌట్ వచ్చిందో వాళ్ళతో ఎక్కువ మసలుతూ ఉండాలి. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత అడగాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకేంటంటే, ఆ టాపిక్ తీసుకొస్తే మంచిది కాదేమో అనుకుంటాం.
1: అది చాలా మంది బాబాయ్, మనం అంటే వాడు చేసేసుకుంటాడేమో
0: అనుకుంటాం. ఏమి రే బాబా, ఎందుకు ఇబ్బందిగా పడుతున్నావు, నీలో తేడా చూస్తున్నాను, ఎందుకు నేను సరదాగా
1: డైరెక్ట్ అడిగేయాలి,
0: డైరెక్ట్ గా చెప్పాలి.
1: నువ్వేమైనా ఆత్మహత్య చేసుకోకూడదు,
0: అటువంటి చేయకూడదు, తప్పు. మానవ జన్మ గొప్ప జన్మ, ఇంకేదిందమ్మా, దాన్ని మనం అది చేసుకోకూడదు. మనకున్న కష్టాలు కలికాలం ఉండవు, అది పాయింట్ చెప్పాలి.
1: అదే అదే అదే,
0: మనకి కష్టాలు వస్తాయి, ఒకటి చిన్నది వస్తుంది, పెద్దది వస్తుంది, కానీ ఆ కష్టాలకు భయపడిపోతేలాగా, అవన్నీ కలకాలం ఉండవు
1: అని చెప్పాలి
0: అని చెప్పాలి. సార్, ఇంతకు ముందు గుర్తెచ్చుకో, నువ్వు చిన్నప్పుడు ఏజ్ ఎంత, ఇప్పుడు ఎంత, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు, అప్పుడు అవి నువ్వు అధిగమించవలేవా?
1: అది ఆ ధైర్యం నింపాలి.
0: అధిగమించక ముందు నీకు భయంగా ఉంటుంది, అధిగమించ ఓరే అయిపోయింది
1: ఆ ధైర్యం నింపాలి, పాత ధైర్యం. చాలా సంతోషం అండి.
0: నోబడీ ఇస్ ఎలోన్ అమ్మా, నోబడీ ఇస్ ఎలోన్, మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. మనం చదువుకున్నాం.
1: చాలా సంతోషం అండి లక్ష్మణ్ రావు గారు, మీ ఇంటర్వ్యూ వల్ల చాలా మందికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని నమ్ముతున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేదాకా
0: సంతోషంగా ఉందమ్మా.
1: మీరు ఇంతవరకు శ్రీ కేఎల్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నీలిమ. ఈనాటి మా ఈ స్నేహభారతి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి కలుసుకునేంతవరకు సెలవు, మరి నమస్కారం.